ఎవరెన్ని మిఫతాయ్ ఎబహి కురుహానాయ్ తిమన్ రస్కలాంగె రసూలుం ఎఫొయ్తకాయ్ గెం ఫొనువి ఫొయ్త దొగుపురి మీహున్నె ఫహె ఏకంగ నతీజా నికం హురే ఎవరెన్నం ఎగేనితే.

గాత ఎవరింగే కురిమతిన్నాయి ఎవరింగే ఫహతుం రసూలుం వడాగం అల్లాహం మెనువి అళుకన్ నుకురుమం ఎంగి విహిదు ఎవరెం బునూవే తిమం ఎంగి వెరి రస్కలాంగే రసూలుం ఫొను వెవ్మ ఇరాద కురవినమ ఫొను వీహి మలాయికతున్నే ఫహె హమకషవరం తియబేకలుం ఎకంతకాయగం ఫొను వెవి కంతక తిమం ఎం కాఫిరువం వే.

అల్లాహుకి హజ్రతంగా ఉమగ్గువాల, అది సాలిహ్ అమల్కు, అది హమకశ్వరం. తిమన్నా వని అల్లాహ్ కియమవ్వా మీహుంగె తెరేన్నే బునా మీహకవ్వురే రంగళు బస్బునా మీహకి కాకుయ్యే.

0: మీ దీనుగాడు.
1: ముస్కుళివుం గె కురిం జ్వాం ఖం గె ఫాదా హేవ్ గతుగా లిబిగన్నాష్.
2: అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇన్సానా హెద్దేవ్ మఫహు ఏనా దెమగక మగు తెక్కివి అది ఏ దెమగుం ఏనా బేనుం మగెం ఇఖ్తియార్ కురుమ బుద్ధిగె నియమై దెవ్వి అది స్వరుగియా నరక హద్దవా స్వరుగి వంత వెరిన్న హురి ధర్మియా సవాబ్ బయాన్ కొద్దివ్వి హమెహిమ్మె నరక వంత వెరిన్న హురి వేనా అజాబ్ గె వాహకవిస్ బయాన్ కొద్దివ్వి ఇస్లాం కమా కాఫిర్ కమా హురి తఫాతువిస్ బయాన్ కురివి అది కొమ్మె మహ్లూకకు కురా అమల్తక ఫార వెరివుమ అమల్త లియువ్వుమ కొమ్మె మీహక దెమలాయకతకు కండేళువ్వి ఏయి ఏనాగె అమల్తగు హిసాబం ఏనా జిమ్మా వాంచిహేరి దువహుగా హెకి బస్ గాయం కురివ్వుమషి ఎఫతుగా నులియువ్వా ఎవ్వెస్ కమె దూను కురివ్వేనకం అల్గొన్మెన్ దన్నంచిహే అల్గుమెన్నకి ఎంగిగెన్నా నియంగి అపదువెస్ ఫాఫతకం అరాగనే ఫాతిబే బయకీముయి ఏం కము అల్లాహ్గి దర్బార మహ్షర్గి మేదానం హాజిర్ కురివేని దువహ బిర్వెతివే తిమాగి నఫ్సు హిసాబు కొల్లం కొమ్మి దువహకు బగుత్ కొలి హుస్కురంజిహే.

0: మీ దీనుగాడు.
1: అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి అమ్మా బాద్. హితామై కురిమతి ఉమం మికం కం కురవ్వా అల్గుణ మెంగ్ ఎమ్మెన్న వెస్ ఎంగేనే ఫదాన్ అల్గుణ మెంగే మహ మతివిర్ నబియ్యా ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసలం అని వరద్దతి ఉందగు దువస్తకక కురిమతి లవ్వాఫ మక్కాగే ముషికుంగే ఫరాతుంగే కురిమతి వి ఫురస్సారయ దతితక గోనాత ఎకలేగ్ ఫానో కురిమతి లవ్వ జహి వటాగన్నవి మీ కందెత్తక హురే అల్గుణంగే మహ మతివిర్ నబియ్యా ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసలం ఇత హితామతకే గుఫుల్లవన్ జహి వటాగన్నవి మీ వాహకత భయాం కురవ్వా హిజరు సూరతుగా అల్లాహ్ సుబ్హానహు వతాల వహీ కురవ్వా ఫావని వలఖద్ నఅలము అన్నక యతీఖు సద్రుక బిమా యఖూలూన్ మానేకి హమ కషవరుం ఎబామీహుం బుణా బుణుమున్ కలేగ్ ఫాణుగ హిప్పుల దతివాకం తిమం ఇలాహు దినోడిగెం వమే కొమేకస్ అల్లాహ్ సుబ్హానహు వతాల దెం వహీ కురవ్వని ఎకలేగ్ ఫాణుగ హిప్పుల ఫినికెన్ లిబిగెన్ దాఫదా ఆయతే మీ ఆయతకి ముళి ఉమ్మత వహీ కురవ్వాఫావా వహీ కురవ్వమే ఇలాహు వహీ కురవ్వని ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వకుమ్ మినస్ సాజిదీన్ మానేకి ఫై కలేగ్ ఫాణుగ వెరి ఇలాహ హమ్దాయకు తస్బీహ విదాలు వాషే అది సజిద కురా మీహుంగ తెరేం కలేగ్ ఫాణువె వడాగన్న వాషే ఏంకము దతి ఉందగు హితామ వెరికమె దిమావుము నువత దిరవుము జికురు కురుం గినకురవ్వ సుబ్హాన్ అల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ మిఫద జికురుత గిన గిన కురవుమం ఆదకురవ్వ అది హమేహిమ్మే అస్తగ్ఫిరుల్లాహ్ మీ వెస్ వరబ్ వెస్ మతివెరీకెం వా పారుగతేకెం వా జికురే అల్లాహ్ సుబ్హానహు వతాలా వహీ కురవ్వని సజిద కురా మీహుంగ తెరేం భూమ మీ ఆయతుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా హదుమ కొద్దివ్వాఫావని హమే కని నమాదు కురుమకన్ను ఎహెన్నమేస్ నమాదుగా ఎమ్మె ముహిము ఎబ్బాకముగా వా సజిద కురుమ ఏ సజిదయ సమాధుకం దీనుమ సబబకి సజిదాగా ఉన్న వగుతకి తిబా తిబాగే వేరి రబ్బు అల్లాహు సుబ్హానహు వతాలాయ ఎమ్మె ఖారివేవే ఎమ్మె కుత్తంవివే వగుతవ్వం దువా కురుమం ఎమ్మె రంగలు వగుతకి ఎయి నమాదు కురుమం ఎవ్వెస్ బహనాయం ఓవిగెన్నువానె దతి ఉందగూతకుం అరాగనే కామ్యాబం ఎదేనమ నమాద గవస్వె గన్నవ బంగీగా వా ఫద నమాద గవహ గన్నాషే కామ్యాబు లిబిగతుమం అవహ గన్నాషే కామ్యాబిగి ఫెషుమకి నమాదే భయా విఫామివని నమాదు నుకురానమ తిబా తియ హోదా హితుగ హింహమ జెహుం హోదాని కిహినెత్తో అదివేస్ అల్లాహ్ సుబ్హానహు వతాలా వహికురవ్వాఫావని వాబుదు రబ్బక హత్తా యాతియకల్ యకీన్ మానేకి కలేఫాను గారిహ యకీన్ వెగెం వా కంత ఎవహి మరు అతుజోమ దాందెన్ కలేఫాను వెరి ఇలాహ అళుకం కురుమతి దిమి హున్నవాషే మీమా అబదుస్ అళుకం కురుముగా దిమి హున్నవ ఏ సొదగా కురుం కముగా వ్యస్ కురువాన్ కియవం కముగా వ్యస్మే అళుకం కురుమ వకి హద్దె అల్లాహ్ సుబ్హానహు వతాల కండాలు వాఫే నువే నమాదుగ ఇతుర ఇతురు అళుకంతవ్వెస్ కురవుమం ఆద కురవ్వ తిబాగ హితామతక లుయె లిబేని కొం అళుకమకుం కమే తిబాయగ ఎంగిగెనె నువే అళుకం కురుముగా సాబితువే దిమి హున్నవ కిరిత్ రసూల ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవ్వాఫావా గొతుగా ఎమ్మె రంగలు అళుకంతకకి దాయిమీక తిబా కుర అళుకం ఎయి కితమ్మె కుడ మింవరికముగా వీనమ వెస్మె అళమెన్ ఎమ్మెగె హిత్త సాబిత్ కొద్దెవ్వా ఉఫావెరికం గెనెస్ దెవ్వం ఎది అల్లాహు సుబ్హానహు వతాలాగి హదరతుగా దుఆ దన్నవం وصلى الله وسلم وبارك على نبينا محمد وعلى آله وصحبه وسلم
2: رسول بيكلنا نبي بيكلون سيرتك ارشاد نصيحتك دمري
3: ادمرك الين هو دي تجربائك حياتك راستا فسي گنگستين آرو کاٹیے
4: اے آرو کاٹی گئے ہیں مادم میں کشار کرا تکچکی ہیو حلال تکچنگ دم
5: రసూలున్న నబీయు ಹೋಮ ದುಹುಗೆ ಮೆಂದುರು ಅಂಬ್ರ ದೇಚ್ಚ ಹಾಯರು ರಿಪೀಟ್ ಅಂಗಾರ ದುಹುಗೆ ಹೆಂದುನು ಅಕ್ಕಡ ತಿರಿ ಹು ಅದಿ ಬುಧ ದುಹುಗೆ ರೇ ದಿಹಕಡ ತಿರಿ ಹು
3: ಹಮೈಕಣಿ ನೋದಿಯ ಮೆಘರ್ಡ್ಸ್ ದೀನುಗೆರಡು
6: قال رسول الله صلى الله عليه وسلم من كان يؤمن بالله واليوم الآخر فليصل رحمه معني الله شاء قيام الدوهن إيمان واميها فهي ايناغي غايت تماغي كمغي غلوم دمهت تهوشكا

0: మీ దీనుగాడు.
1: అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇన్సానా హెద్దేమ ఫౌ ఏనా దెమగక మగు దెక్కివి. అది ఏ దెమగుం ఏనా బేనుం మగెం ఇఖ్తియార్ కురుమ బుద్ధిగ నియమై దెవ్వి. అది స్వరుగయా నరక హద్దవా స్వరుగి వంత వెరిన్నం హురి ధర్మయ సవాబ్ బయాన్ కొద్దివ్వి. హమే హిమ్మె నరక వంత వెరిన్నం హురి వేనా అజాబ్ గె వాహక విస్ బయాన్ కొద్దివ్వి. ఇస్లాం కమా కాఫిర్ కమా హురి తఫాత్ విస్ బయాన్ కురివి. అది కొమ్మె మహ్లూకకు కురా అమల్తక ఫార వెరివుమ అమల్త లియువ్వుమ కొమ్మె మీహక దెమలాయకతకు కండేళువ్వి. ఏయి ఏనాగె అమల్తగు హిసాబం ఏనా జిమ్మా వాంచిహేరి దువహుగా హెకి బస్ గాయం కురివ్వుమషి. ఎఫతుగా నులియువ్వా ఎవ్వెస్ కమే దూను కురివ్వేనికం అల్గుమెన్ దన్నంచిహే. అల్గుమెన్నకి ఎంగిగెన్నా నేంగి అపదువెస్ ఫాఫతకం అరాగనే ఫాతిబే బయకీముయి. ఏంకము అల్లాహ్గి దర్బారా మహ్షర్గి మేదానం హాజిర్ కురివేని దువహ బిరువెతివే తిమాగి నఫ్సు హిసాబు కొల్లం కొమ్మి దువహకు బగుత్ కొలిం హుస్కురంజిహే.

మిన్హు యాకులూన్. అది మరువెఫావా బిమకీ ఎవరెన్న టకా అలున్ దిరుమక ఫొణువ్వాణే కముగే హెక్కెకే తిమన్రస్కలాంగే ఎ బింగండు దిరువ్వీమే. అది తిమన్రస్కలాంగే ఎ బిమున్ ఒట్టరు నెరువ్వీమే ఫహే ఎవరెన్ కా ఉళనీ ఎయిన్నే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరేం ఫద భయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే. నూనెకే ఎఖలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.